వారికి ఆశీర్వాదం తెప్పించుకున్నట్టు స్వామి తాపనీయులు కావండి కలూరు, ఎవరు కావండి కలూరు తాపనీయండి కలూరు కలిసి నాకు కావని తప్పని మహత్వమాన ఊళ్యతే పెట్టవర్గోడు మావియోడు ఆండవరే ఎంగలకు దారత్వములు ఆండవరే నల్ల స్థానాధిపతిగలాయు కుటుంబ స్వామి ఆశీర్వాదతే కుటుంబ స్వామి పిల్లతే కుటుంబ స్వామి కదసి నాకులు నిక్రవాళ్ళ స్వామి ఊళ్ళ కాళ్ళ పెడుతున్న స్వామి ఉడియంగళెల్లాం పెరగట్టం పెరగట్టం భక్తికలెల్లాం ఆశీర్వాదమాగ మారటం స్వామి తగపనేవరు కావండి కలు వెళ్ళతే కుటుంబ స్వామి ఆశీర్వాదతే కుటుంబ స్వామి తగపనేవుడి కుటుంబంలో ఆశీర్వాదతే కట్టలేదు స్వామి ఎవరు కావండి కలు వెళ్ళాం ఇది కలిసి నాకు అందరూ చేయడం ఊరు కావాలి తగపనేవుడు పోన ఊరు ఇక్కడ అందరి మరొకటి మాయాండవరే కట్టపడవరని మరి జీవికుల స్వామి ఊళ్ళు మనమే ఆశీర్వదికపడవరని మరి జీవికుల స్వామి ఎందరూ స్వామి గడతులెందు అందరూ తూకి విడంబడియాయి పశుత ఆండవరే సాసిందంజనేలిరుందు ఆండవరే ఆండవరే ప్రయాణ ఊర్యంగల నిమిత్తము ఆండవరే అంజనయాన ఉపదేశముల నిమిత్తం ఆండవరే ఇవర్గులందు ఆండవరే ఓయ్కొండిருக்கிற ஆண்டவரே இந்த காலமா இருக்கிற சுவாமி உதவி செய்யுங்கப்பா உதவி செய்யுங்கப்பா இவர்களை தூக்கி நிறுத்துங்கப்பா இவர்கள் பழையபடி நாங்கள் இந்த நிலைமைக்கு வந்து இவ்வளவு ஊழியத்தில் செயலாய் மாற்றுங்கள் மன்னிங்கப்பா மன்னிங்கப்பா உழந்து போன நிலையில் இருந்து தூக்கி விடுங்கப்பா தூக்கி விடுங்க ஆசீர்வாதத்தை கற்று விடுங்க சுவாமி வேண்டிக்கொள்ளும் தகப்பனி எங்கெல்லாம் இருக்கிறார் வங்கலங்களெல்லாம் காங்கிறது சந்திக்கும்படியாக வேண்டிக்கொள்ளும் குடும்பங்கள் எல்லாம் சத்துருவான வஞ்சித்து போய் அழித்து விடாதவரி தகப்பனை காத்து பாதுகாத்துக் கொள்ளுங்க சுவாமி இவர்களுக்காக வேண்டிக் கொள்ளுறோம் தகப்பனே தகப்பனே வண்டி சொல்லுவோம் நன்றி சொல்லுவோம் நன்றி சொல்லுவோம் நன்றி சொல்லுவோம் அப்பா சபைகளுக்காக வேண்டிக் கொள்ளுறோம் அப்பா சபைகள் எல்லாம் ஆண்டவரே தேவனின் வார்த்தையின்படி ஆண்டவரே சபை